0: నమస్తంగా పేఖే, నమస్తంగా లేఖే,
1: నమస్తంగా కాయే, నమస్తంగా జాయే,
0: నమస్తంగా గంజే, నమస్తంగా పంజే,
1: నమస్తంగా నమ్మే, నమస్తంగా ఠామే,
0: నమస్తంగా కర్మం, నమస్తంగా తర్మం,
1: నమస్తంగా నామం, నమస్తంగా కామం,
0: నమస్తంగా జీతే.